కార్యక్రమరా శేసరి మొహమ్మద్ అజీజ్ ఓ సదన సర్గం క కంఠరిసునంతో దరియాదిల్ కథ చిత్రుడు గీతరచన కరిచంతి ఇందివర్ ఓ విదల్భాయ్ పటేల్ సంగీత రాజేష్ రోషన్.

బాయిరి బాయిగా నాక్పుటికి నాక్పుటికి ఝరాగు నాను నాక్పుటికి ఝరాగు నాను నాక్పుటికి ఝరాగు